0: జనని మరై రోయ్ ఈ జవానని మరి రోయ్
1: సిటీ మారతే జై సర డాడా డాడా బాజీ సిటీ మారతే జై సర ఈ దేవా బాబు మరి రోయ్
0: హుదల్ దాయ సూర్ కపడే దే ఆయ

0: చిరే గోరలే పిరడాజి చిరే గోలే పిరూ మరి రోయ్
1: ఏ పోతలే నీ రాజ్ని బందరాజి ఏ పోతలే నీ రాజ్ని బందరోయ్ ఈ మరి రోయ్
0: ఇల్లె కాసిదా డాడలాట బాజి ఇల్లె కాసిదాబు మరి రోయ్
1: భూక్ లాగలి బందరో డాడలాట బాజి భూక్ లాగలి నని బందరోయ్
0: ఏ
1: బేటి జన్మర మాయ శిఖవాయ మాయో బోలే నని శిఖాయ రోయ్ ఈ మరి రోయ్
2: बुधी और साथियों के सर पे आप सुन रहे थे हल्बी लोकगीत। मीडियम वेव एफएम बैंड और मोबाइल ऐप पर आकाशवाणी का ये जगदलपुर केंद्र है। शाम के 6:45 होने को है। कुछ ही पलों में प्रादेशिक समाचार हम आकाशवाणी रायपुर से रिले करेंगे।

0: జాతర మా బాబా కొరకు ప్రాణనాథో ఎత సరే తిరుగు దోశ దిగువచ్చు ప్రాణనాథో యాసునే సుందరి జే ద్రవో చింతా కోలా
1: యాసునే సుందరి జే ద్రవో చింతా కోలా
0: సఖి సారీ అవి ఉచకి
1: సఖి సారీ అవి ఉచకి
0: పాచో మా నెలు నరే